ఇలుమపడయా ఇలుమపడయా తేయమల నకితాహో తిరియా కిస కంబ కితియాయి బాతాం.